మతిరాలె చల్కియేకో గైరు నీలు ఆఖా మతిరాలె చల్కియేకో గైరు నీలు ఆఖా డుబ్న కోత బాటో చెక్చ డుబ్న కోత బాటో చెక్చ పరలి గుల్లబీ ఆఖా హజూర్ కో